విద్యా యస్య ఆత్మ సంస్థితిః స్వచ్ఛంద సాహితస్యేచ్ఛ తస్మై తస్యై నమో నమః.